ఆటలోని పసిపిక్ కొంబెరి చాంబలి లవ్ ఇన్ ఫ్రెడీ అతిక బిట్ డొక్ జమ్మిన కెట్ మనం మీరు జమ్మిన బెట్కెరి మీ ఇరవై మిలియన్ చెల్ దగ్గర చెల్ బెర్ ఫ్రెడీ Why they for take a bit of dog jammy, bit ready, can then I think we call you jamminally yet deck, okay? I think a meta web you jamminally yet deck. Get Maradeno no chant million a chill, got up get Bucano no million a chill, and I think a mean of me a geek in America bit dog jammy, can you knock the kicker zero?